సుక్షేమే జంగారి సరదన్నే జంగారి నిగిదా ఆల సంగో నిగిదా ఎల్వార్ సంగో శనిసేమే జంగారి నిగిదా ఆల సంగో నిగిదా ఎల్వార్ సంగో.